0: గారే గారే
1: జరపడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకం పట్ల
0: గారే గారే
1: సూరకి దరది ఇన్నాయో
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కన కరక గదే
3: మెదే మన్నుకే ద్వారా